సరమా, కాల చరిత్ర పుటలలో నడుస్తున్న మరో నూతన అధ్యాయమా, శ్రీ పరాభవ నామ నూతన సంవత్సరమా. పేరును చూసి భయపడకు మిత్రమా, అవమానాలే విజయ సోపానాలు. దుష్టులు చేసిన పరాభవాలను ఎదుర్కొని ప్రాభవాన్ని సన్మానాలను పొందిన మహనీయులెందరో. సంవత్సర లక్ష్మిని నిత్యం పవిత్ర నదీ జలాల కలశంతో మనస్ఫూర్తిగా స్వాగతిద్దాం. షోడశోపచారాలు పూజలు చేద్దాం ప్రతిరోజు. సంవత్సరాధిదేవత, నిన్ను ధ్యానిస్తూ ఆహ్వానిస్తున్నాం జీవన ప్రాంగణంలోకి. కన్నడ తెలుగు మరాఠీ మిత్ర బృందాలు భక్తితో చేయించు పంచామృత శుద్ధోదక స్నానములివే ధాన్యలక్ష్మికి. చిక్కని భావాల కలనేతల వస్త్రయుగ్మ యజ్ఞోపవీతములివే చంద్ర సహోదరికి. చందనాక్షతలు గైకొని దీవింపుమా ప్రసన్న లక్ష్మీ. నూతన వత్సర విద్యాలక్ష్మికి అక్షర సుమహారమిదే. సాహితీ ధూప దీప నైవేద్యములివే విజయలక్ష్మికి గోదావరి కవిత్వ నీరాజనం. ఉగాది యుగాది గుడి పడవల లక్ష్మికి సమర్పించు హృదయ సువర్ణ మంత్రపుష్ప ఆత్మ ప్రదక్షిణలివే స్వీకరింపుమా. కవిత శీర్షిక సాంకేతిక సమ్మోహనం. ఆ బాల గోపాలాన్ని మైమరపిస్తున్న అంతర్జాల సాంకేతిక సమ్మోహనం. సకల సద్గుణాలు అరిషడ్వర్గాల సమ్మేళనమైన మానవుడు సృష్టించిన అంతర్జాలం. దూరతీరాలనున్న కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో మాట కలిపే సాధనం. మనసులోని మాటను తెలిపి బంధాలను అనుబంధాలను నిలిపే కల్పతరువు. సకల రంగాల సంబంధిత సమాచారం అంతర్జాలంలో క్షణాల్లో అరచేతిలో ప్రత్యక్షం. విద్యార్థులకు పరిజ్ఞానాన్ని అందించే కామధేనువు. కాలు కదపకుండగానే కావ్య పఠనం సాహిత్య సృజనం సుసాధ్యం. ప్రపంచ వ్యాప్త జ్ఞానధనుల విజ్ఞాన కనుల సాంగత్యం. ఉపద్రవ సమయంలో యావత్ ప్రపంచాన్ని అక్కున చేర్చుకున్న అంతర్జాలం. జవజీవాలు గల మాతృభాషలను విశ్వవీణపై మారుమ్రోగించుతున్న చరవాణులకు వందనాలు. మరోవైపు అహర్నిశలు అనుక్షణము అంతర్జాల వీక్షణంలో మస్తిష్కం అయోమయంలో అంతర్జాల మాయాజాలంలో చిక్కుకొని చిక్కుల పాలవుతున్న యువత మేధస్సు. అసంబద్ధ సమాచారం అవాంఛనీయ చిత్రాల మాయా బజారులో విలువల విక్రయం. మానవుడు సాధించుకున్న సంస్కృతి నాగరికతలను అధః పాతాళానికి పంపవచ్చు అంతర్జాలంలో మిత్రమా. విజ్ఞానం అందించిన అద్భుత అంతర్జాలాన్ని విచక్షణా జ్ఞానంతో వినియోగించుకుందాం. సంక్లిష్ట సాంకేతిక సమాజాన్ని సరాగాల పల్లకిలో నడిపించుకుందాం ప్రతిష్టాత్మకంగా. కవిత శీర్షిక ప్రణయ ప్రకృతిలో. జలజల జాలువారుతున్నాయి ఉషోదయ బంగరు కిరణాలు. రెక్కలు విప్పుకుంటూ విహంగ బృందాలు చేసే భ్రమణాలు. కాసిన్ని కారుణ్య జలాలకే సంతృప్తిగా తలలూపే పూల మొక్కల కదలికలు. ఆ వైపు నుండి ఈ వైపుకు సయ్యాటలాడుతూ గాలి తెమ్మెరలు చేసే సవ్వడులు. గలగల పారే స్వచ్ఛపు సెలయేరుల మృదుతరంగ ధ్వనులు. ప్రకృతి అంతా పరుచుకున్న సొబగులకు పరవశ మౌతారు ప్రణయజీవులు. అంతటా అంతర్వాహినిగా వినవస్తున్న ఒక లయతో వారి హృదయ లయ మమేకమవుతుంది. తన్మయంతో ఆనందంతో మనస్సులు ఊసులాడుకుంటాయి. సృష్ట్యాదిగా సకల జీవులకు సహజమైన ప్రేమ అనిర్వచనీయం. బుద్ధిజీవులైన మానవుల ప్రేమ వివేకవంతం విశాలతరం. నిజమైన ప్రేమికులకు పరస్పర సంతోషం కళ్లల్లో మెరుపు అవుతుంది. ప్రేమ ఒక మధుర గీతం. కవిత శీర్షిక నడిసంద్రంలో జడివాన. సమకాలీన సంక్లిష్ట సంవేదనాశీల సమాజంలో జీవితమనే మహాసాగరాన ఉత్తుంగ తరంగాలను చెలియలికట్ట దాటనీయక బ్రతగడమే సాహసం. జీవన సంద్రపు లోతుల్లో దాగిన వేదన బడబాగ్నిని ప్రశాంతంగా మలచుకోవడం మహనీయం. నిరంతర మంద

0: భాసపు లహరులతో దరిచేరిన వారిని సంతసపరిచే ఉదధి ఆదర్శవంతం. సంసార సాగరంలోని కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో సామరస్యత నెరపడం నైపుణ్యమే. కష్టాలు మనిషికి కాక మానుకొస్తాయా అంటుంది లోకోక్తి. అంతకంతకు పెరుగుతున్న జనారణ్యంలో తీరని నిత్యావసరాలు పెను సమస్యలే. నిరుపేదల నిత్య కష్టాలను రెట్టింపు చేస్తూ ప్రాకృతిక వైపరీత్యాలు. నడిసంద్రంలో జడివానకు గురి అయి పరతీరాలకు నెట్టబడిన మత్స్యకారుల ఇక్కట్లు ఇబ్బడి ముబ్బడి. మానవ కల్పిత ఉపద్రవాలతో ప్రపంచ దేశాలు మరింత అతలాకుతలం. ప్రతి సమస్యలోనూ ఒక పరిష్కారం అదృశ్య రూపాన నిబిడీకృతం. హఠాత్ పరిణామాలకు హతాశులవక సమయస్ఫూర్తితో ముందడుగు వేయడమే ధీరగుణం. గుండెదిటవు గల వ్యక్తిని అనుసరిస్తూ గుంపంతా గట్టెక్కడం చారిత్రక సత్యం. భగవంతునిపై నమ్మికతో ఆత్మవిశ్వాసంతో సమైక్యతాభావంతో కష్టాలపై కష్టాలను అధిగమిద్దాం. ఇంటా బయట శాంతిని స్థాపిద్దాం. కవిత శీర్షిక నవయుగ నాయిక మహిళ. దశ దిశల నుంచి సదవకాశాలను అందిపుచ్చుకుంది ఆధునిక మహిళ. సహజ ప్రతిభకు సకల నైపుణ్యాల వన్యచిన్నలద్దుకుంటోంది సబలగా. మనస్సు మేధస్సు క్రియాశీల కరచరణాలను అనుసంధానించుకుంటోంది నేటి మగువ. వంటింటి మహారాణిగా నవరసభరిత నవకాయ పిండి వంటలను అవలీలగా సిద్ధపరుస్తోంది. మమతామయమైన వడ్డనతో పిన్నలను పెద్దలను సంతృప్తిపరుస్తుంది. సమయాన్ని సక్రమంగా నిర్వహించుకుంటూ చంటి పిల్లలతో సైతం ఇంటా బయట నెగ్గుకొస్తూ ఉంది. ఇంటి పనులన్నింటిలో అందరి భాగస్వామ్యాన్ని స్వాగతిస్తూ సమాదరిస్తూ సాగుతుంది. అందరికీ తలలో నాలుకవుతుంది. నచ్చిన చదువు చదువుకుని వచ్చిన ఉద్యోగంలో సమర్థవంతంగా రాణిస్తోంది. లలిత కళల్లో అభిరుచి ఉన్న దాంట్లో ప్రవేశించి పిల్లలను ప్రోత్సహిస్తోంది. ఏ రంగంలోనైనా స్త్రీలు పురుషులకు ఎందులోనూ తీసిపోరని నిరూపిస్తోంది నేటి వనిత. మాతృభాష సాహిత్యాల సౌందర్యాన్ని ఆవిష్కరిస్తూ పరభాషలను కైవసం చేసుకుంటోంది. సాంకేతిక విజ్ఞానపు లోతుల్ని పసికట్టి అంతర్జాలంలో అగ్రగామిగా నిలుస్తోంది అతివ. వ్యాయామంలో శారీరక దారుఢ్యాన్ని పొంది రక్షణ శాఖలోనూ ముందంజ వేస్తోంది. వృత్తిలో ప్రవృత్తిలో అందరి విశ్వాసాన్ని చూరగొంటుంది ఈనాటి ముదిత. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా అత్యాధునిక సమాజానికి దీటుగా నిలబడుతోంది. నవనవోన్మేష వికాసంతో జీవన నైపుణ్యాలతో విరాజిల్లుతున్న నవయుగ మహిళకు శుభాభినందనలు. తెలుగుదనం చిరునామా ఈ కవిత శీర్షిక. తెలుగు భాషాభిమానులంతా చెయ్యెత్తి నమస్కరించవలసిన మహాకవి పాల్కురికి సోమనాథుడు. 12వ శతాబ్దం ప్రసాదించిన అసలు సిసలు తెలుగు కవి సోమన. వరంగల్లు సమీపాన పాల్కురికి గ్రామ మట్టి పరిమళాల ముద్దుబిడ్డ. శ్రీయాదేవి విష్ణురామదేవుల సుతుడు, భృంగి అవతారంగా నుతుడు, శివకవిత్రయంలో అత్యంత ప్రతిభావంతుడు, ప్రసిద్ధుడు పాల్కురికి సోమనాథుడు. సామాజిక స్పృహను ఆనాడే కలిగించ సంస్కృత తెలుగు కన్నడ భాషల్లో అసమాన పండితుడైన తెలుగు కవి. చతుర్వేద సార గ్రంథం, బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం సోమన రచన నైపుణ్యానికి తార్కాణాలు. మకుట సహిత ప్రప్రథమ సంపూర్ణ తెలుగు శతకకర్త మన సోమన. అచ్చమైన తెలుగు మాటల జాను తెలుగులో రచనలు చేసిన ధన్యజీవి. వీరశైవ మత స్థాపకుడైన బసవన్న జీవిత చరిత్ర పాల్కురికి కలం నుంచి జాలువారింది. తెలుగు సాహిత్య చరిత్రలో తనదైన మనదైన ముద్ర వేసిన పాల్కురికి సోమనాథునికి పాదాభివందనం.
1: మీరింతవరకు శ్రీమతి వెంకటలక్ష్మి గారి స్వీయ కవితలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి ప్రొఫెసర్ పిఆర్ హరనాథ్ గారి జ్ఞాపకం కథానిక.
2: జయరాం సార్ రిటైర్ అవుతున్నారట. నిన్న పాత మిత్రుడు ఒకరు ఫోన్ చేయడంతో తెలిసింది. ఫంక్షన్కు తప్పకుండా వెళ్ళాలి అనుకున్నాను. మా యూనివర్సిటీలో జయరాం సార్ పేరు తెలియని వాళ్ళు లేరు. ఆయన సాహిత్యం గురించి మాట్లాడితే ఆ అనుభవమే వేరుగా ఉంటుంది. ఆయన క్లాసులో వేరే డిపార్ట్మెంట్ విద్యార్థులు కూడా వచ్చి కూర్చునేవాళ్ళు. ఆ మాటకొస్తే నేను అంతే. నేను కామర్స్ చదువుకున్న వాడిని. సాహిత్యం మీద ఇష్టపడి ఆయన క్లాసులకు వెళ్ళేవాడిని. ఒకసారి ఆయన ఉపన్యాసం విన్నాను. సరదాగా విన్నాను. ఆడిటోరియంలో ఉపన్యాసం ఎప్పుడూ 20 సీట్లు కూడా

0: ఉండని ఆడిటోరియం ఆ రోజు జనంతో క్రిక్కిరిసిపోయింది. కాళిదాసు గురించి చెప్పాడు. ఉపన్యాసం ముగిసిన తర్వాత నా కళ్ళ ముందు ఆడిటోరియం లేదు. ఋష్యాశ్రమం ఉంది, పచ్చని తోటలున్నాయి, పూల మొక్కలున్నాయి, అందమైన సరస్సులున్నాయి, సరోవర తీరంలో నేలపై పడుకుని శకుంతల ఉంది. ఆమె కుడి చేతి చిటికిన వేలితో తామరాకుపై ప్రేమలేఖ రాస్తూ ఉంది. గాలిలో పూల పరాగాల వగరు వాసన ఉంది. తుమ్మెదల జంకారాలు వినిపిస్తూ ఉన్నాయి. ఓహో, ఏమి అనుభవం అది! ఆయన ఉపన్యాసం ముగిసేసరికి నేను ఈ లోకంలో లేను. మనసు తేలిపోతూ ఉంది. అదేమి వర్ణన, అదేమి రచన, అదేమి చెప్పడం అని రాత్రంతా నాకు ఒకటే కలవరింతలు. అది ఆయనతో నాకు కలిగిన తొలి పరిచయం. ఆ తర్వాతి రోజు ఆయన్ను కలిశాను. ఆ ఉపన్యాసం గురించి ప్రశంసించాను. అలాంటి మాటలు ఎప్పుడు వినలేదు అని చెప్పాను. మీరు చాలా గొప్పవారు అన్నాను. ఆయన నవ్వి, నా మాటలకే ఇంత పొంగిపోతున్నావు, కాళిదాసును చదివితే ఏమంటావో అన్నాడు. మరింత గౌరవాన్ని పెంచింది. మీతో ఎప్పుడైనా మాట్లాడవచ్చా అని చెప్పాను. నీలాంటి సహృదయుడు దొరికితే కాదంటానా అని ఆయన భుజం తట్టాడు. అది మొదలు ఆయనతో తరచూ కలిసేవాణ్ణి. వీలు దొరికినప్పుడల్లా ఆయన క్లాసుకు వెళ్ళి వెనకవైపు కూర్చుని వినేవాడిని. ఇదంతా 30 ఏళ్ల కిందటి మాట. ఆ తర్వాత నేను ఉద్యోగరీత్యా ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉండడంతో ఊరికి బాగా దూరమయ్యాను. ఎప్పుడో కానీ అటువైపు వెళ్ళడం లేదు. వెళ్ళినప్పుడు ఆయన కలిసేవాడిని. కొత్తల్లో అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేవాడిని, అప్పుడప్పుడు ఫోన్లు చేసేవాడిని. ఆ తర్వాత ఉద్యోగంలో, జీవితంలో బాధ్యతలు, పనులు పెరిగిపోవడంతో జీవితం యాంత్రికమైపోయింది. కానీ ఆయన మాటలు మాత్రం బాగా గుర్తుండేవి. మంచి జ్ఞాపకాలలో ఆయన కూడా ఒకరు. ఏదో ఒక సందర్భంలో ఆయన గురించి నేను అనుకుంటూనే ఉన్నాను. ఆయన నాకు సాహిత్య సౌందర్యాన్నే కాదు, జీవన మాధుర్యాన్ని కూడా ప్రసాదించారు. అవును, ఆయన క్లాసులకు వెళ్ళినప్పుడే నాకు నీరజ పరిచయం అయింది. ఆ పరిచయం పరిణయం దాకా ప్రయాణించింది. అక్కడ కూడా ఆయన ప్రమేయం లేకపోలేదు. ఆ రోజుల్లో తరచూ ఆయన క్లాసులకు వెళ్ళేవాణ్ణి. కామర్స్ వాడివి, నీకేం పని అని కొందరు నవ్వేవాళ్ళు. అలాంటి రోజుల్లో ఓసారి ఆయన పాఠం విని గది బయటికి వస్తున్నాను. బయట వాకిలి పక్కగా నీరజ నిలబడుకుని ఉంది. నన్ను చూసి నవ్వింది, వెన్నెల విరిసినట్టయింది. నా పేరు నీరజ అంది. వీణలు మీటినట్టయింది. మీకు ఈ పూలు ఇష్టం కదా అని 2 సంపెంగలు నా చేతికిచ్చింది. మధుర మోహన లోకాల వాకిళ్ళు ఏవో తెరిచినట్టయింది. మీకెలా తెలుసు అన్నాను ఉద్విగ్నంగా, సంతోషంగా. మనసుకిష్టమైతే అన్నీ తెలుస్తాయి అని నవ్వి చిలిపిగా వెనక్కు తిరిగి టాటా చెప్పి వెళ్ళిపోయింది. ఆ తిరిగినప్పుడు ఆమె నల్లని జడ నాగుపాములా వంపు తిరిగింది. ఆ పాము తీయని కాటు వేసినట్టు అనిపించింది. ఆ కాటు కలలు కలలుగా మనసంతా పాకిపోయినట్టు అనిపించింది. అలా నీరజతో కాలం గడుస్తున్నప్పుడు ఒకసారి తెలుగు ప్రొఫెసర్ చూశాడు. నన్ను, నీరజను గదికి రమ్మని పిలిచాడు. మేం భయపడ్డాం. మేం వెళ్లేసరికి ఎవరో క్లర్క్ ఫైలు పట్టుకుని సంతకాల కోసం నిలబడి ఉన్నాడు. ఆయన్ను పంపేశాక మాతో అన్నాడాయన, మీ ఇద్దరు నా పిల్లలు అనుకుంటాను. మీరు చదువుకోవడానికి వచ్చారు, దృష్టి పక్కకు పోకుండా చూసుకోండి. మీ ఇద్దరు చెట్టపట్టాలు వేసుకుని క్యాంపస్లో తిరగడం చూశాను. ఆ మాటలకు మా గుండె జారింది. ఎవరికీ తెలియదు అనే భ్రమంలో మేము తిరుగుతూ ఉన్నాం. కుర్చీలో వెనక్కు వాళ్తూ ఆయన అన్నాడు, జీవితంలో ఉద్యోగం వంటి స్థిరత్వం గురించి ముందుగా ఆలోచించండి, తర్వాతే ప్రేమ, పెళ్ళి అన్నీ. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి, పెళ్లి చేసుకుని ప్రేమించడానికి చాలా తేడా ఉంది. మీకు కాలం నేర్పుతుంది. మీ ఇద్దరి పట్ల జనానికి గౌరవం ఉండేలాగా మసలుకోండి. ఆయన మాటలు మాలో మార్పు తెచ్చాయి. మేము నమస్కారం చేసి బయటకు వచ్చేసాం. ఆ తర్వాత ఎన్నడూ మేము అగౌరవంగా ప్రవర్తించలేదు. చివరి సెమిస్టర్లో ఉండగానే నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత నీరజతో పెళ్ళి. కానీ ప్రొఫెసర్ చెప్పిన మాటలు మాకు ఎప్పుడూ దారిదీపాలుగానే ఉన్నాయి. ఇవన్నీ మేము తలుచుకుంటూ ఉన్నాం. నీరజ, నేను ఇద్దరం ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్కు వెళ్ళాలి అని బయలుదేరాం. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నందువల్ల మేము యూనివర్సిటీ చేరుకునేసరికి బాగా ఆలస్యమైంది. నేరుగా సభ జరిగే చోటుకే వెళ్ళాం. మేము ఆయన కోసం తెచ్చిన పూలదండ, శాలువాలతో సత్కరించాం. ఆయన మాటలు వినాలి అని మా ఆశ. ఆ ఘట్టం రానే వచ్చింది. ఆయన మైక్ ముందు నిలబడ్డాడు. అద్దాలు సవరించుకుని చెప్పాడు, ఈ లోకం ఒక దర్పణం. మనకు ఎదురయ్యే ప్రతి మనిషి ఒక అద్దమే. అందులో కనపడేది మనమే, మన ప్రతిబింబాలే అన్నీ. వీడు మంచివాడు, వీడు దుర్మార్గుడు అంటుంటాం, రెండు మనమే. నీవు ధర్మరాజు అయితే నీకు లోకమంతా మిత్రులే, దుర్యోధనుడి అయితే లోకమంతా శత్రులే. కారణం ఏమిటి? అద్దంలో వాళ్లే కనిపిస్తారు. ఏది బింబమో అదే ప్రతిబింబం కూడా. ఆయన మాటలు తీగలాగా సాగిపోతూ ఉన్నాయి. ఎదుటి వ్యక్తి పరిస్థితి అర్థమైతే ద్వేషం ప్రేమగా మారుతుంది, కోపం సానుభూతిలా మారుతుంది, ప్రతీకారం క్షమాగుణంగా మారుతుంది. లోకమంతా ప్రేమే ఉంది. ఆయన మాటలతో సభ ముగిసింది. మీ మాటలు ఎంతగా ప్రభావితం చేస్తాయో చెప్పలేను అన్నాను. అందరికీ చెప్పే మాటలే ఇవి, కొంతమంది వింటారు అంతే అన్నాడాయన. ఆయన కొనసాగిస్తూ అన్నాడు, సూర్యకాంతి అన్నింటిపైన ఒకేలా పడుతుంది, మట్టి మౌనంగా ఉంటుంది, మణి మెరుస్తుంది. నీవు మణివి. మేమిద్దరం వినయంగా ముందుకు వంగి అన్నాం, ఆ మాటేమో కానీ మీరు మాత్రం రాత్రి పగలు వెలిగే సూర్యుడు, మా జీవితాలకి వెలుగు ప్రసాదించిన దేవుడు. మా మాటలకు ఆయన తెరలు తెరలుగా నవ్వాడు. ఎవరో మా ప్రొఫెసర్ని అడిగారు, మీరు కోప్పడ్డం మేము ఎప్పుడూ చూడలేదు, మీకు కోపం రాదా అని. జయరాం సార్ నవ్వాడు. ఆయన మాటల్లో ఒక మంత్రం ఏదో ఉంది. ఆయన శృంగారం గురించి చెబితే సన్యాసి కూడా శృంగారి అవుతాడు, వైరాగ్యం గురించి మాట్లాడితే శృంగారి కూడా సన్యాసి అవుతాడు. ఆయన ఎంత శృంగారో అంత వేదాంతి కూడా. దగ్గరగా ఉన్న మాకు ఈ విషయం మాకు బాగా తెలుసు. ఆయన మాటలు అలాంటివి, మంత్రాలలో నుంచి అద్దె తెచ్చినట్టుగా ఉంటాయి. ఆయన అన్నాడు, కోపం ఎందుకు? అది మనిషికి చేతగానితనం. అవతలి వ్యక్తిని అర్థం చేసుకుంటే కోపం ఎందుకు వస్తుంది? ఎదుటి వ్యక్తి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో, ఏ సందర్భంలో అలా స్పందిస్తూ ఉన్నాడో తెలిస్తే కోపం ఎక్కడుంటుంది అన్నాడు జయరాం సార్. మరొకరు అడిగారు, అయితే మరి మాకెందుకు కోపం వస్తుంది? ఆయన వారి వైపు చూస్తూ చెప్పాడు, ఎదుటి వ్యక్తిని వేరు అనుకోవడం వల్ల. నేనే ఆ పరిస్థితిలో ఉంటే ఎలా ఉంటుంది అని ఊహించండి, మీకు కోపం రాదు. ఆయన ఎన్నో విషయాలు చెబుతూ ఉన్నాడు, కావ్యాల నుంచి, పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి ఎన్నెన్నో ఉదాహరణలు. సభలో ఇదే ఆఖరి అవకాశం అన్నట్టుగా చాలామంది సందేహాలను అడిగి తీర్చుకుంటూ ఉన్నాడు. ఆ దృశ్యం చూస్తే ఒక యోగేశ్వరుడెవడో నేలకు దిగినట్టు, ఆయన జనాల సందేహాలను తీరుస్తూ ఉన్నట్టు నాకు అనిపించింది. మా ప్రొఫెసర్ అంటే మా మనసులో ఎప్పటికీ నిలబడిపోయిన ఒక అందమైన విశ్వరూపం.
1: మీరింతవరకు ప్రొఫెసర్ పిఆర్ హర్నాథ్ గారి జ్ఞాపకం కథానిక విన్నారు. ఈనాటి మా ఈ స్నేహభారతి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి కలుసుకునేంత వరకు సెలవు, మరి నమస్కారం.